తుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వే మంగళ మాంగళ్యే శివే సర్వ అర్థ సాధికే శరణ్యత్రంబికే గౌరీ నారాయణీ నమోయస్తుతే.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమే దేవా సర్వకార్యషు సర్వదా రూబరు మిల్నే కా మౌకా నహీ పా రహా అత శబ్దో సే ఆప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసీ నా కిసీ రూప్ మే శ్రేష్ఠ హోతా హే ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠతా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ యే ఫాహున్ హిందుస్తానీ రేడియో హే ఔర్ యహాన్ సే కార్యక్రమ జ్యోతి కా ప్రకాశ హమ్ సబ్ ఔర్ ఆప్కే లియే లేకర్ ఉపస్థిత హువే హే హమారే సాథ్ జుడే హువే హే బబ్లీ ఆసరా జీ అనురాధా జీ ఔర్ రాజేందర్ సింగ్ జీ హమ్ ఆప్కే సాథ్ ఔర్ జుడ్ గయే హే తో ఫిర్ ఉస్కే బాద్ మే జో ఆజ్ కా విషయ హే కుచ్ ఖస్కిద్రేస్ ఫన్ ఇండియా జో హమారే ఇతిహాస్ మే క్యా హువా హే ఉస్ అంతర్గత మే అభీ ఆప్కే లియే ఔర్ కుచ్ సందేశ రఖా జాయేగా।